0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి రేవతి రత్నస్వామి గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగం పై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ముందుగా వినండి దేవ మనోహరి రాగంలో పదవర్ణం ఖండ త్రిపుట తాళం, వాలాజీపేట వెంకటరమణ భాగవతర్ రచన.
2: Listen to a Carnatic classical vocal concert by Srimati Revati Ratnaswamy. She is accompanied on violin by Shri Dwaram Satyanarayan Rao and on mridangam by Shri P. Jayabhaskar. Srimati Revati begins her concert with a varnam of Valaji Peta Venkatramana Bhagavata in Rag Devamanohari set to Khanda Triputatal.

0: ఇప్పుడు వినండి మాయాతీత స్వరూపిణి మాయామాళవ గౌళరాగం రూపకతాళం పొన్నయ్య పిళ్ళై రచన.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ పొన్నయ్య పిళ్ళై మాయాతీత స్వరూపిణి ఎన్ రాగ్ మాయామాళవ గౌళ సెట్ రూపకతాళ్.

0: ఇప్పుడు సారంగ రాగంలో త్యాగరాజ స్వామి కృతి నీవాడనే గాన ఖండచాపు తాళం.
1: Now listen to a composition of త్యాగరాజ స్వామి నీవాడనే గాన. ఎన్ రాగ సారంగ సెట్టు ఖండచాపు తాళం.

0: ఇప్పుడు వినండి భాగేశ్వరి రాగంలో జయదేవుని అష్టపది ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ జయదేవ అష్టపది ఇన్ రాగ్ భాగేశ్వరి సెట్ టు ఆదితాళం.

మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి రేవతి రత్నస్వామి గాత్ర కచేరి వింటున్నారు. వాద్య సహకారం

0: వైలిన్ పై శ్రీద్వారం సత్యనారాయణరావు, మృదంగం పై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ఇప్పుడు వినండి హమీర్ కళ్యాణి రాగంలో త్యాగరాజ స్వామి కృతి మానము లేదా ఆదితాళం.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ కాన్సర్ట్ బై శ్రీమతి రేవతి రత్నస్వామి. షీ ఈస్ అకంపనీడ్ ఆన్ వయోలిన్ బై శ్రీ ద్వారం సత్యనారాయణ రావు and on mridangam by Shri P. Jayabhaskar. Shrimati Ratnaswamy continues her concert with a composition of Tyagaraja Swami, Manamu Leda, in Rag Hamir Kalyani set to Aditaal.

0: ఇప్పుడు మోహన రాగంలో మైసూర్ వాసుదేవాచార్య రచన రారా రాజీవ లోచన ఆదితాళం.
1: శ్రీమతి రత్నస్వామి కంటిన్యూస్ హర్ కాన్సర్ట్ విత్ ది కంపోజిషన్ ఆఫ్ మైసూర్ వాసుదేవాచార్య రారా రాజీవ లోచన ఎన్ రాగ్ మోహన సెట్ టు ఆదితాళం.

0: కార్యక్రమంలో చివరిగా వినండి దేవనకే పతి ఇంద్ర కానడ రాగం ఆది తాళం స్వాతి తిరునాళ్ రచన
1: శ్రీమతి రత్నస్వామి కంక్లూడ్స్ హర్ కాన్సర్ట్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ స్వాతి తిరునాళ్ దేవనకే పతి ఇంద్ర ఎన్ర కానడ సెట్ టు ఆది తాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి రేవతి రత్నస్వామి గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీద్వారం సత్యనారాయణరావు, మృదంగం పై శ్రీ పి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical vocal concert by Srimati Revati Ratnaswamy. She was accompanied on violin by Sri Dwaram Satyanarayan Rao and on mridangam by Sri P. Jayabhaskar. This program was contributed by
2: Akashvani
1: Hyderabad for Ragam 24/7 DTH. Anytime, Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be enjoying saxophone recited by Sri J. Venkata Suresh, supported on dolu by Sri N. Srinivasulu.
2: రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో జే వెంకట సురేష్ గారి సాక్సోఫోన్ వాద్య కచేరీ వింటారు. ప్రత్యేక డోలుపై సహకారం అందిస్తారు శ్రీ ఎన్ శ్రీనివాసుడు.
1: ఫస్ట్ యుల్ బి లిస్నింగ్ టు అ పురందరదాస్ కంపోజిషన్ గజవదనా బేడువే ఇంద్రాగ హంసధ్వని సెట్టు ఆదితాళ్.
2: ఈనాటి కార్యక్రమంలో ముందుగా గజవదనా బేడువే హంసధ్వని రాగం ఆదితాళం పురందరదాసు రచన వింటారు.

0: You have enjoyed a Purandaradasu composition, Gajavadana Beduve, Indra Hamsadhwani, set to Adithaal.
1: మీరింతవరకు గజవదన బేడువే హంసధ్వని రాగం ఆదితాళం పురందరదాసు రచన విన్నారు.
0: నౌ లిసన్ టు ఎ పాపనాసం శివన్ కంపోజిషన్ పార్వతి నాయకనే ఇంద్ర షణ్ముఖ ప్రియ సెటు ఆదితాళ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు పార్వతి నాయకనే షణ్ముఖ ప్రియ రాగం ఆదితాళం పాపనాసం శివన్ రచన వింటారు.

0: You have enjoyed a Papanasam Sivan composition, Parvati Nayakane, Indranmukapriya, Situ Adithaal.
1: Meerintavaraku, Parvati Nayakane, Shenmukapriya Ragam, Adithaalam, Papanasam Sivan Rachana Vinnaru.
0: You are listening to Ragam 24/7, Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you are enjoying saxophone recital by Sri J. Venkata Suresh, supported on Dulu by Sri N. Nivasulu.
1: రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ జే వెంకట సురేష్ గారి సాక్సోఫోన్ వాద్య కచేరీ వింటున్నారు. ప్రత్యేకటిపై సహకారం అందిస్తున్నారు శ్రీ ఎన్ శ్రీనివాసులు.
0: నౌ లిసన్ టు నీకేల దయరాదు ఇన్ రాగ్ కదన కుతూహలం సెట్ టు ఆదితాళ్ రిటన్ బై శ్రీ మైసూర్ దేవాచార్.
1: కార్యక్రమంలో తర్వాత నీకేల దయరాదు కదన కుతూహలం రాగం ఆదితాళం మైసూర్ వాసుదేవాచార్ రచన వింటారు.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Karnataka శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ కోలంక అనిల్ కుమార్ శ్రీ కోలంక సాయి కుమార్ల వయలిన్ ద్వయం వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి బంటురీతి కొలువియ్య వయ్య రామ రాగం హంసనాదం ఆదితాళం త్యాగరాజ స్వామి కృతి.
2: లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వయలిన్ డ్యూయట్ బై శ్రీ కోలంక అనిల్ కుమార్ అండ్ శ్రీ కోలంక సాయి కుమార్. శ్రీ అనిల్ కుమార్ అండ్ శ్రీ సాయి కుమార్ బిగిన్ దేర్ కాన్సర్ట్ విత్ ఎ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజ స్వామి బంటురీతి కొలువియ్య వయ్య రామ ఇన్ రాగ్ హంసనాదం సెట్ టు ఆదితాళం.

0: ఇప్పుడు వినండి బిలహరి రాగంలో పట్నం సుబ్రహ్మణ్యయ్య రచన పరిదానం ఇచ్చితే ఖండచాపుతాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ పరిదానం ఇచ్చితే ఎన్ రాగ్ బిలహరి సెట్ టు ఖండచాపుతాళం.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ కోలంక అనిల్ కుమార్, శ్రీ కోలంక సాయి కుమార్ల వయలిన్ ద్వయం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి బ్రోచే వారెవరే, శ్రీరంజని రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: దిస్ ఈజ్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీటైమ్ ఇండియన్ మ్యూజిక్. యూఆర్ లిసనింగ్ టు A Carnatic classical violin duet by Shri Kolanka Anil Kumar and Shri Kolanka Sai Kumar. Shri Anil Kumar and Shri Sai Kumar continue their concert with a composition of Tyagaraja Swami, Broche Varevare, in Rag Sriranjani set to Aditala.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి మోహన రాగంలో త్యాగరాజ స్వామి కృతి ఎవరురా నిను వినా మిశ్ర చాపుతాళం.
1: Now listen to a composition of Thyagaraja Swami, Yavarura Ninuvina, in Rag Mohana, set to Mishra Chaputal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి పహాడి రాగంలో తిల్లానా మిశ్ర చాపుతాళం లాల్గుడి జి జయరామన్ రచన
1: శ్రీ సాయి కుమార్ అండ్ శ్రీ అనిల్ కుమార్ కంక్లూడ్ దేర్ కాన్సర్ట్ విత్ ఎ తిల్లానా ఆఫ్ లాల్గుడి జి జయరామన్ ఇన్ రాగ్ పహాడి సెట్ టు మిశ్ర చాపుతాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ కోలంక అనిల్ కుమార్, శ్రీ కోలంక సాయి కుమార్ల వయలిన్ ద్వయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు వర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వయలిన్ డ్యూయట్ బై శ్రీ కోలంక అనిల్ కుమార్ అండ్ శ్రీ కోలంక సాయి కుమార్. This program was contributed by
2: Akashvani
1: Hyderabad for Ragam 24/7 DTH anytime Indian music.